ఆడి ఆడి ఆడో ఆసే, నగుతా నగుతా ఇరువా ఎంబ ఆసే, చిన్న చిన్న ఉందే ఆసే, ఒలిదా మనము బెరితాగా నయనా నయ.